మన శ్రీ విచిత్ర వీర హనుమన మహామంత్రాయ నమ మధ్యమాభ్యాం నమః ఓం రీం అనామికాభ్యాం నమః ఓం రౌం కనీకాభ్యాం నమః ఓం రహ కరకరకర్దిష్టాభ్యాం నమః అదంగన్యాసః ఓం రాం హృదయాయ నమః ఓం రీం శిరసి స్వాహ ఓం రౌం శిఖాయై వషట ఓం రైం కవచాయ హుం ఓం రౌం నేత్రత్రయాయ వషట ఓం రహ అస్త్రాయ వషట పద ధ్యానం స్వామి వీరవహం వహంతం శైలం పరిశృంఖరమాలయాఖ్యం దధానమాఖ్యామాద సువర్ణవర్ణం బదీచ్వరకుండలమాంజనేయం. ఓం నమో భగవతి విచిత్ర వీర హనుమతి ప్రమయ కాలానన ప్రభాజ్వలత్వతాపవజ్రదేహాయ అంజనీ సర్వంభూత ప్రకట విక్రమ వీర దైత్య దానవయక్ష రాక్షసు గ్రహ బంధనాయ భూతగ్రహ ప్రియ శాకిని గ్రహ దాకిని గ్రహ కాకిని గ్రహ కామిని గ్రహ బ్రహ్మగ్రహ బ్రహ్మ రాక్షస గ్రహ చోర గ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాగ్రముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం రీం క్లీం శ్రీం సర్వానాకర్షయ ఆకర్షయ శత్రూన్ మర్మయ మర్మయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ ప్రజ్ఞ మమ కార్య సిద్ధి కురు కురు మమ శత్రూన్ భస్మి కురు కురు స్వాహ. ఓం రాం రీం రోం రైం రోం రహ ఫట్ శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మి కురు కురు హర హర హూం ఫట్ స్వాహ. ఏకాదశ శతవారం గతిత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాన్యథా ఇది ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ మాలా మంత్రాః సంపూర్ణం. కర్మ విధి కార్యసి

సంపూర్ణ జగేశ్వరాగతం త్రైలే మహాదేవ ప్రియంభక్తి హరి శరణాగతం చిదగ్రీమల సంభూత రాజ్యవైభవకారిణి ప్రకటితాం సురేశాని వందే త్వం మంగళానుశాసనం కులాసన్

భూషణం జానస్తంభ మహసంబర పాణినం చతుర్భుజం మేషవాహం వరదం చ ధరాసుతం.

పాతుశ్రోతేషులనాటకం ఆదిత్యో నోచనె పాతు శ్రీం పాతు దివాకర ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవి జిహ్వా పాతు సదన్నేత్ర కంఠం పాతు విభావసు స్క

శ్రీవిచిత్రవీర హనుమన్మారామంత్రాయ నమః. ీంకరీభ్యాం నమః. ఓం రూం మధ్యమాభ్యాం నమః. ఓం రీం అనామికాభ్యాం నమః. ఓం రౌం కనీకాభ్యాం.

సంపూర్ణ జగేశ్వరాగతం త్రైలే మహాదేవ ప్రియంభక్తి హరి శరణాగతం చిదగ్రీమల సంభూత రాజ్యవైభవకారిణి ప్రకటీతాం సులేశాని వందే త్వం రామం త్వదీయే మత్సరం మృగ మే

భూషణం జానస్తంభ మహసమర పాణినం చతుర్భుజం మేషవాహం వరదం చ ధరాసుతం.